ఏ హుడగిని నా దైవ సుమారా హాక్ బ్యాడ కన్నీరా, ఏ హుడగిని నా దైవ సుమారా.